0: మందగతి
1: మేధోగతి
0: అలరినా
2: చిరిహినా
0: మధుబికా
1: సోపకా
0: నదర నిత్రదం దన ఒరే తాల కన చోక్ తూల చన దేక్ బెల్కి కన ధర ధర అనురాధా
1: ఉకహాదా
0: অনুরাধা
1: বোকাহাদা
0: জলে পড়ে যা জলে পড়ে যা জলে পড়ে যা